కాపు, రాజ కాపటం, రూప కాపటం, తాను కాపటం, కూల్ గర్భసహ సంచత్ విఖ్యా చలన చిత్రం నానక్ దినహార సాంగన అచాలతే కందులోకి పోలో సుమాది సమ సోహనా అట్నలందులో మొల నానక శాసన జులి జులి మాయా పౌడి చల్దయా నాడన చల సో క్యో సంజీయా ఇస్కా కో క్యా జతన జిస్సే వంజీయా హర్ విషయ హ్యో సిర్ పితావే.